మీడియం వేవ్ 438.6 మీటర్లు అనగా 684 కిలోహర్ట్స్. ఇది ఆకాశవాణి శ్రీ విజయపురం కేంద్రం. నేటి అమృత వర్షిణి తెలుగు ప్రసారం ప్రారంభం. ప్రియమైన శ్రోతలకు నమస్కారం.

శ్రీ పరాభావనామ సంవత్సరం దక్షిణాయనం భాద్రపద మాంసం బహుళపక్షం అక్టోబర్ నెల 2వ తేదీ ఈరోజు శుక్రవారం.

0: నేటి కార్యక్రమంలో భాగంగా ముందుగా ఒక సూక్తి. ప్రపంచంలో మీరు చూడాలనుకుంటున్న మార్పు మీరే అవ్వండి. వ్యక్తిగత జవాబుదారీతనం మరియు నైతిక చర్య కోసం పిలుపు. మనిషి తన ఆలోచనల ఫలితమే. అతను ఏది ఆలోచిస్తాడో అదే అవుతాడు. మనస్తత్వం మరియు సంకల్పం యొక్క శక్తిపై దృష్టి పెట్టాడు. శ్రోతలు, నేటి కార్యక్రమంలో భాగంగా అండమాన్ నికోబార్ దీవులలో గల అంతర ద్వీప నౌకల సేవా వివరాలను వినండి. ఎంవి నార్త్ పాసేజ్ రేపు ఉదయం 6 గంటలకు బయలుదేరి వయా లాంగ్ ఐలాండ్ స్వరాజ్దీప్ మీదుగా రంగత్కు వెళుతుంది మరియు అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు రంగత్ నుండి బయలుదేరి వెళ్లిన మార్గాల ద్వారానే తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి రంగత్ రేపు ఉదయం 6:15 బయలుదేరి సహిద్ ద్వీప్కు వెళుతుంది. మరలా అక్కడి నుండి అదే రోజు ఉదయం 8:30 బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి బంబూక రేపు ఉదయం 6:15 బయలుదేరి స్వరాజ్ ద్వీప్కు వెళుతుంది. మరలా అక్కడి నుండి అదే రోజు ఉదయం 8:45 బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి వండూర్ రేపు ఉదయం 7 గంటలకు బయలుదేరి వయా సహిద్ ద్వీప్, స్వరాజ్ ద్వీప్, స్ట్రైట్ ఐలాండ్, కదంతల, లాంగ్ ఐలాండ్ మీదుగా రంగత్కు వెళుతుంది. మరలా తర్వాత రోజు అనగా 4/10/2026 ఉదయం 7 గంటలకు బయలుదేరి వెళ్లిన మార్గాల ద్వారానే తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి రాణిచంగ రేపు ఉదయం 11 గంటలకు బయలుదేరి సహిద్ ద్వీప్కు వెళుతుంది. మరలా అక్కడి నుండి మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి స్వరాజ్ ద్వీప్కు వెళుతుంది. మరలా అక్కడి నుండి అదే రోజు మధ్యాహ్నం 2:30 బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి బంబుక రేపు ఉదయం 11:30 బయలుదేరి స్వరాజ్ ద్వీప్కు వెళుతుంది. మరలా అక్కడ నుండి మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి సహిద్ ద్వీప్కు వెళుతుంది. మరలా అక్కడ నుండి 3:30 బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి జాలిబాయ్ రేపు మధ్యాహ్నం 2:30 బయలుదేరి సహిద్ ద్వీప్కు వెళుతుంది. మరలా అక్కడి నుండి సాయంత్రం 4:30 బయలుదేరి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి స్ట్రైట్ ఐలాండ్ రేపు సాయంత్రం 4 గంటలకు బయలుదేరి స్వరాజ్ ద్వీప్కు వెళుతుంది. మరలా అక్కడి నుండి తర్వాత రోజు ఉదయం 5:30 బయలుదేరి వయా సహిద్ ద్వీప్ మీదుగా శ్రీ విజయపురం చేరుకుంటుంది. శ్రోతలు, మీరు ఇంతవరకు అండమాన్ నికోబార్ దీవులలో గల అంతర ద్వీప నౌకల సేవా వివరాలను విన్నారు.
1: सीमा
2: सीमा
1: उठो,
3: क्या हुआ?
1: चेकअप के लिए जाना है ना,
3: सोने दो ना।
1: उठो,
3: अगले हफ्ते चल पड़ते, थोड़ी देर हो जाएगी तो क्या हो जाएगा।
4: गर्भावस्था के पहले 3 महीनों के अंदर जल्द से जल्द HIV की जांच जरूर करवाएं ताकि शिशु को HIV संक्रमण से बचाया जा सके और माँ और शिशु एक स्वस्थ और लंबी जिंदगी जी सके।
5: समय का मोल
6: HIV पे कंट्रोल।
4: गर्भावस्था की पहली जांच में ही HIV टेस्ट जरूर कराएं।
0: श्रोतलो, नेटी कार्यक्रम लो भागंगा नेडु మహాత్మా గాంధీ 157వ జయంతి. ఈ సందర్భంగా అతని యొక్క ప్రాముఖ్యతను వినండి.

మహాత్మా గాంధీ లేదా బాపు అని ముద్దుగా పిలువబడే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, కరమ్చంద్ ఉత్తమ్ గాంధీ మరియు పుత్లీభాయ్ గాంధీ దంపతులకు పోర్బందర్ గుజరాత్లో అక్టోబర్ 2, 1869 జన్మించారు. గాంధీ జయంతిని భారతదేశంలో ఒక జాతీయ దినంగా జరుపుకుంటారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక నాయకులలో ఒకరు మరియు అహింసాతత్వానికి వ్యూహానికి మార్గదర్శకుడైన మహాత్మా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం అక్టోబర్ 2న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 2007లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఈ రోజును అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా ప్రకటించింది. సుభాష్ చంద్రబోస్ చేత జాతీయ పితామహుడుగా అభివర్ణించబడిన గాంధీ యొక్క అహింసా ప్రతిఘటన సూత్రాలు బ్రిటిష్ వలస పాలన నుండి భారతదేశం స్వాతంత్ర్యం కోసం చేసిన విజయవంతమైన పోరాటంలో కీలక పాత్ర పోషించాయి. భారతదేశం అంతటా ప్రార్థన సేవలు మరియు నివాళులర్పించడం ద్వారా గాంధీ జయంతిని జరుపుకుంటారు. ఇందులో భాగంగా న్యూఢిల్లీలోని గాంధీకి దహన సంస్కారాలు జరిపిన రాజ్ఘాట్లో కూడా నివాళులు అర్పిస్తారు. ప్రార్థనా సమావేశాలు, కళాశాలలు, స్థానిక ప్రభుత్వం సంస్థలు మరియు సామాజిక రాజకీయ సంస్థలచే వివిధ నగరాలలో జరిగే స్మారక కార్యక్రమాలు, ప్రజాదరణ పొందిన కార్యక్రమాలు, ఈ రోజున అహింసా జీవన విధానాన్ని ప్రోత్సహించే పాఠశాలలు మరియు సమాజంలోని ప్రాజెక్టులకు, అలాగే భారత స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీ చేసిన కృషికి స్మరించుకుంటూ అవార్డులు ప్రదానం చేస్తారు. అదేవిధంగా గాంధీకి ఇష్టమైన భజన రఘుపతి రాఘవ రాజారాం సాధారణంగా ఆయన జ్ఞాపకార్థంగా పాడుతారు. దేశవ్యాప్తంగా ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాలను పువ్వులు మరియు పూలదండలతో అలంకరిస్తారు మరియు కొంతమంది ఈ రోజున మద్యం సేవించడం లేదా మాంసం తినడం మానుకుంటారు. గాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ మిషన్ను ప్రారంభించారు. దీని 2021వ సంవత్సరం గాంధీ జయంతి నాడు ప్రారంభమయ్యింది. ఆయన శాంతియుత నిరసన మరియు శాసనోల్లంఘన తత్వం లక్షలాది మంది భారతీయులను కార్యాచరణలోకి తీసుకువచ్చి భారతదేశంపై బ్రిటిష్ వారి నియంత్రణను చాలా వరకు బలహీనపరిచింది. అహింస, మత సామరస్యం మరియు సామాజిక సంస్కరణలను ప్రవేశపెట్టడంలో ఆయన చేసిన ప్రయత్నాలు ఆయనను భారతదేశ చరిత్రలో ఒక పురాణ పురుషుడిగా నిలిపాయి. శ్రోతలు, మీరు ఇంతవరకు గాంధీ యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నారు. అదేవిధంగా నేడు అంతర్జాతీయ అహింసా దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను వినండి. భారత స్వాతంత్ర్య ఉద్యమ నాయకుడు, అహింసా తత్వానికి మరియు వ్యూహానికి మార్గదర్శకుడైన మహాత్మా గాంధీ జన్మదినమైన అక్టోబర్ 2న అంతర్జాతీయ అహింసా దినోత్సవాన్ని పాటిస్తారు. అంతర్జాతీయ అహింసా దినోత్సవాన్ని అక్టోబర్ 2, 2007లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీర్మానంచే స్థాపించబడింది. చరిత్ర మరియు ప్రాముఖ్యత. ఈరోజు మహాత్మా గాంధీ యొక్క అహింసా తత్వాన్ని గౌరవిస్తుంది. రక్తపాతం ద్వారా కాకుండా శాంతియుత నిరసన మరియు శాసనోల్లంఘన ద్వారా న్యాయం, పౌర హక్కులు మరియు రాజకీయ మార్పును సాధించవచ్చని ఆయన నిరూపించారు. శాంతి, సహనం, అవగాహన సంస్కృతిని నెలకొల్పాలనే సార్వత్రిక ఆకాంక్షను ప్రతిబింబిస్తూ

0: 2007 జూన్ 15న 140 దేశాల సహకారంతో భారతదేశం ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ రోజు యొక్క ప్రధాన ఉద్దేశ్యం విద్య మరియు ప్రజా అవగాహనతో సహా అహింసా సందేశాన్ని వ్యాప్తి చేయడం. గాంధీ గారు స్వంత మాటలను ఉటంకిస్తూ ఆయన ఇలా అన్నారు, అహింస మానవాళికి అందుబాటులో ఉన్న ఒక గొప్ప శక్తి. ఇది మానవ మేధస్సుతో రూపొందించిన అత్యంత శక్తివంతమైన విధ్వంసక ఆయుధం కన్నా శక్తివంతమైనది. అహింసను తరచుగా శాంతివాదానికి పర్యాయ పదంగా ఉపయోగిస్తున్నప్పటికీ 20వ శతాబ్దం మధ్యకాలం నుండి యుద్ధ వ్యతిరేకతపై దృష్టి పెట్టని అనేక సామాజిక మార్పు ఉద్యమాలు ఈ పదాన్ని స్వీకరించాయి. అహింసా చర్యలో 3 ప్రధాన మార్గాలు ఉన్నాయి. 1 ప్రదర్శనలు మరియు జాగరణలో సహా నిరసన మరియు ఒప్పించడం. 2 సహాయ నిరాకరణ. 3 దిగ్బంధనాలు మరియు ఆక్రమణల వంటి అహింసాత్మక జోక్యము. మహాత్మా గాంధీ గారి యొక్క కొన్ని సూక్తులు. అహింస అనేది ఇష్టానుసారంగా వేసుకొని తీసివేసే వస్త్రం కాదు, దాని స్థానం హృదయంలో ఉంటుంది మరియు అది మన అస్తిత్వంలో విడదీయరాని భాగంగా ఉండాలి. శాంతికి మార్గం లేదు, శాంతే మార్గం. అహింస అనేది బలవంతుల ఆయుధం. అహింస సత్యం విడదీయరానివి మరియు ఒకదానికొకటి ఆధారపడి ఉంటాయి. ఆలోచనలలో, మాటలో, చేతలో పూర్తిగా అహింసావాదులుగా ఉండేంత బలం మనకు ఎప్పటికీ రాకపోవచ్చు. కానీ మనం అహింసను మన లక్ష్యంగా పెట్టుకొని దానిని సాధించే దిశగా బలమైన పురోగతిని సాధించాలి.
1: శ్రోతలు, మీరు ఇంతవరకు అంతర్జాతీయ అహింసా దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. అదేవిధంగా నేటి కార్యక్రమంలో భాగంగా నేడు జాతీయ వన్యప్రాణుల వారోత్సవాలను భారతదేశం అంతటా ప్రతి సంవత్సరం 2 నుండి 8 వరకు దేశంలోని గొప్ప వృక్ష జంతు సంపదను రక్షించడం మరియు పరిరక్షించడం కోసం జరుపుకుంటారు. జంతు మరియు మొక్కల సంరక్షణలపై దీర్ఘకాలిక అవగాహన కల్పించడానికి 1957 ఇండియన్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ దీనిని మొదటిసారిగా రూపొందించింది. మానవ వన్యప్రాణుల సహజీవనాన్ని ప్రోత్సహించడం, అంతరించిపోతున్న జాతులను రక్షించడం మరియు పర్యావరణాన్ని సమతుల్యతను కాపాడటం దీని ముఖ్య ఉద్దేశము. వర్క్షాప్లు మరియు సెమినార్లు పరిరక్షణలోని సంక్లిష్టతలను వివరించడానికి నిపుణులు పాఠశాలలు, కళాశాలలు మరియు జంతు ప్రదర్శనలో విద్యా కార్యక్రమాలను నిర్వహిస్తారు. అదేవిధంగా రాష్ట్ర కార్యక్రమాలలో కేరళ అటవీ శాఖ వంటి విభాగాలు వన్యప్రాణుల అభయారణ్యాలకు ఉచిత ప్రవేశం కల్పించడంతో పాటు ఆ వారంలో ఫోటోగ్రఫీ మరియు పెయింటింగ్లో విద్యార్థుల పోటీలను నిర్వహిస్తున్నాయి. అదేవిధంగా 2026 వన్యప్రాణి వారోత్సవాల ఇతివృత్తం ఆవాసాలను అనుసంధానించడం, వన్యప్రాణులను వృద్ధి చేయటము. శ్రోతలు, మీరు ఇంతవరకు జాతీయ వన్యప్రాణుల వారోత్సవాల యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. అదేవిధంగా నేటి కార్యక్రమంలో భాగంగా అంటరానితనం వ్యతిరేక వారం దీని యొక్క ప్రాముఖ్యతను మీరు ఇప్పుడు వినండి.
0: అంటరానితనం వ్యతిరేక వారాన్ని ప్రతి సంవత్సరం 2 నుండి 8 వరకు కుల ఆధారిత వివక్ష వ్యతిరేకంగా అవగాహన కల్పించడం మరియు సామాజిక సమానత్వాన్ని ప్రోత్సహించడం. దళితులపై చారిత్రాత్మకంగా కొనసాగిన అంటరానితనం మరియు కుల వివక్ష వలన కలిగే హానికర పరిణామాల గురించి సమాజానికి అవగాహన కల్పించడం దీని ప్రధాన ఉద్దేశ్యం. ప్రతి పౌరునికి మానవ హక్కులు, సామాజిక గౌరవం మరియు సమాన అవకాశాలను పెంపొందించడం. 1932 సెప్టెంబర్లో మహాత్మా గాంధీ ఎరవాడ జైలులో నిరా

అహంకార దీక్ష చేపట్టడంతో అంటరానితనానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం దేశవ్యాప్తంగా భారీ ఊపందుకుంది. గాంధీ నిరాహార దీక్ష చేయబోతున్నారన్న వార్త భారతదేశాన్ని నలుమూలలకు కుదిపివేసింది. నిరాహార దీక్ష ప్రారంభమైన సెప్టెంబర్ 20, 1932 తేదీని ఉపవాస దినంగా పాటించారు. శాంతినికేతన్లో కవి రవీంద్రనాథ్ ఠాగోర్ నల్లని దుస్తులను ధరించి ఒక పెద్ద సభను ఉద్దేశించి నిరాహార దీక్ష యొక్క ప్రాముఖ్యత గురించి మరియు అనాదిగా వస్తున్న ఒక దురాచారాన్ని ఎదుర్కోవలసిన ఆవశ్యత గురించి ప్రసంగించారు. దీని ఫలితంగా అణగారిన వర్గాల కోసం బహిరంగ ప్రదేశాలు, దేవాలయాలు మరియు బావులను అందుబాటులోకి తీసుకురావడానికి హరిజన్ సేవక్ సంఘ్ ఏర్పడింది. గతంలో అగ్రకులాల వారు, దళితులు వంటి నిమ్న కులాల వారి పట్ల ఎక్కువగా అంటరానితనాన్ని ప్రదర్శించేవారు. సమాజంలోని ఉన్నత వర్గాల వారు దళితులను వేరుగా ఉంచి వారిని అంటరాని వారిగా పరిగణించేవారు. పలువురు హిందూ నాయకులు అంటరాని వారి ప్రతినిధులను కలిశారు. ఒక ప్రత్యామ్నాయ ఎన్నికల ఏర్పాట్లపై అంగీకారం కుదిరింది మరియు గాంధీ తన నిరాహార దీక్షను విరమించడానికి ముందే దానికి బ్రిటిష్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గాంధీ స్ఫూర్తితో ఆయన జైలులో ఉన్నప్పుడే హరిజన్ సేవక్ సంఘ్ మరియు హరిజన్ అనే కొత్త వార్తాపత్రిక ప్రారంభింపబడింది. హరిజన్ అంటే దేవుని బిడ్డలు. ఇది అంటరాని వారికి గాంధీ పెట్టిన పేరు. సమానత్వం అనే సిద్ధాంతాన్ని సూచిస్తూ పార్లమెంటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. దీని అర్థం సమాజంలోని ప్రతి ఒక్కరూ మానవ హక్కులు మరియు గౌరవ విషయంలో సమానమే. శ్రోతలు, మీరు ఇంతవరకు అంటరానితనం వ్యతిరేక వారం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. అదేవిధంగా నేటి కార్యక్రమంలో భాగంగా నేడు లాల్ బహదూర్ శాస్త్రి యొక్క జన్మదినము. ఈయన ఉత్తరప్రదేశ్లోని మొఘల్ సరాయ్లో 1904 అక్టోబర్ 2 జన్మించారు. ఈయన భారతదేశపు ప్రధానమంత్రిగా 1964 నుండి 1966 వరకు దేశానికి సుమారు 18 నెలలు నాయకత్వం వహించారు. ఆయన 1965 యుద్ధ సమయంలో జై జవాన్ జై కిసాన్ అనే ప్రసిద్ధ నినాదం అందించారు. ఈ ముఖ్యమైన పదవిలో ఆయన పదవీ కాలం సాటి లేనిది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత శాస్త్రి ఉత్తరప్రదేశ్ పార్లమెంటరీ కార్యదర్శిగా నియమితులయ్యారు. 1951 జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలో ఆయన అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 1952, 1957 మరియు 1962 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయాలు సాధించగా ఆయన అవిశ్రాంతంగా కృషి చేశారు. 1964 మే 27 జవహర్లాల్ నెహ్రూ మరణించిన తరువాత లాల్ బహదూర్ శాస్త్రి తన స్వచ్ఛమైన ప్రతిష్ట కారణంగా 1964 ప్రధానమంత్రిగా నియమించబడ్డారు. ఆయన 1964 జూన్ 9 ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. లాల్ బహదూర్ శాస్త్రి ఒక మహానీయుడు. ఆయన నిరాడంబరత, దేశభక్తి మరియు నిజాయితీగాను మరణానంతరము అత్యున్నత పురస్కారమైన భారతరత్న పురస్కారం అందుకున్నారు. శ్రోతలు, మీరు ఇంతవరకు లాల్ బహదూర్ శాస్త్రి యొక్క జన్మదిన వేడుక యొక్క గొప్పతనాన్ని విన్నారు.

శ్రోతలు, నేటి కార్యక్రమంలో భాగంగా అండమాన్ నికోబార్ పరిపాలన అధికారి వెబ్సైట్ స్థానిక ఖాళీల ప్రకటనలు అందిస్తుంది. పోర్టు మేనేజ్మెంట్ బోర్డు ఇటీవల ఇన్లాండ్ వెసల్స్ సర్వేయర్ల కోసం పిలుపునిచ్చింది. ప్రస్తుత జాతీయ ఉద్యోగ ముఖ్య అంశాలు: ఎయిమ్స్ ఢిల్లీ ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ మరియు రీసెర్చ్ సైంటిస్టుల నియామకం కోసం ప్రకటనలు విడుదల చేసింది. దీనికోసం అక్టోబర్ 15, 2026 లోపు దరఖాస్తులను సమర్పించాలి. అదేవిధంగా జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ యువ కన్సల్టెంట్ల నియామకము, దీనికోసము ఆగస్టు 18, 2026 లోపు దరఖాస్తును నివేదించాలి. అదేవిధంగా జాతీయ పరీక్షల బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోసం అన్వేషణ, దీనికోసము అక్టోబర్ 30, 2026 చివరి తేదీ. ఈ తేదీలోపు మీరు అప్లై చేసుకోవాలను. అదేవిధంగా సుప్రీంకోర్టు అక్టోబర్ 7, 2026 నుండి ప్రారంభమయ్యే 250 జూనియర్ కోర్టు అసిస్టెంట్ పోస్టుల కోసం రిజిస్ట్రేషన్లు స్వీకరిస్తుంది. దీనికోసం అర్హత కనీసం డిగ్రీ మరియు కంప్యూటర్ అనుభవం కలిగి ఉండాలి. వయస్సు 18 నుంచి 30 సంవత్సరాలు మధ్య ఉండాలి. ఆఫీసియల్ వెబ్సైట్లో www.sci.gov.in. మిగతా సమాచారాల కోసం వెబ్సైట్ను సంప్రదించవచ్చును. శ్రోతలు, మీరు ఇంతవరకు జాతీయ ఉద్యోగ ముఖ్యాంశాల సూచనలు విన్నారు.

ప్రకృతి తెలుసుకుని పిన్నది మధురమైన మన తెలుగు తల్లి సన్నిధి. ఇంతటితో నేటి అమృత వర్షిణి తెలుగు ప్రసారం సమాప్తము. తిరిగి రేపు మధ్యాహ్నం 12 గంటలకు కలుసుకుందాము. అంతవరకు సెలవు. నమస్కారం.